లీలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యకి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి.

0: के लिए कृष्णा वेणी जीवन धारा है। इसलिए वो फूल और गुलाल से उसकी पूजा करते हैं। उस क्षेत्र के किसान नेता और लेखक श्री मुक्कामल नागभूषण बताते हैं,
1: కృష్ణా నది సముద్రంలో కలిసే చోట నాలుగు పాయలుగా చీలింది. కాగా ఆ నాలుగు పాయల మధ్యన మూడు జీవులు ఉన్నాయి, కనుక అప్పుడు వాటికి నీటి సరఫరా జరగలేదు.
2: కృష్ణా నది సాగర్ సంగం సే పహలే చార్ ధారాం మే విభాజిత్ హుయి హై. ఇన్ చార్ ధారాం కే బీచ్ తీన్ ద్వీప హై. బహుత్ దినో తక్ ఇన్ ద్వీపో కే లియే సురక్షిత్ పానీ కా ఆయోజన్ నహీ హువా థా, కింతు కుచ్ సమయ కే బాద్ పులీ గడ్డా కే పాస్ ఏక్ పంపింగ్ స్టేషన్ కా నిర్మాణ కియా గయా. ఇస్కే ద్వారా నది సే పానీ నికాల్ కర్ అవని గడ్డా